సహస్రదళ పద్మస్తవర్ణోభశోభితః పుణ్యమూర్తిః పుణ్యలభ్యః పుణ్యశ్రవణకీర్తనః సూర్యమండలమధ్యస్తశ్చంద్రమండలమధ్యగః సద్భక్తధ్యాననిగలశరణాగతపాలకః శ్వేతాతపత్రరుచిరశ్వేతచ

అనాగలిత సాదృశ్య చిపుక శ్రీవిరాజిత ముగ్ధస్మితవరీభాగ ప్రకాశితరతాంగుర చారుచాంబేయ పుష్పాభ నాసికాపుటరంజిత వరవజ్రశిలాద